నిత్ర పసేర గీత సురిలో గాయని సంథాలలే డాఫామా పని ఘాటు నాచ సజిలై నాచించ ఆనందలే మాఘీ మన్న భనేర దాంగ.